అవతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. శ్రుతి శివ పార్వతిస అద్వైత భావణి అస్తిత్వ సారే శివభక్త జాణతాత్. మాతా పార్వతి హీచ్ ముళాత్ ఆద్య శివభక్త ఆహే. బ్రాహ్మ ముహూర్తావర్ అగ్ది ప్రసన్న వేళీ పార్వతి అత్యంత ఉత్కట భక్తిభావాన శివమయ ఝాలెలీ ఆహే. త్యా పార్వతిలా సర్వ చరాచరచ్ శివమయ భాసత్ ఆహే. ఎల్లా శివమయౌ జగదొళు ఎల్లా శివమయౌ. చలా తర ఐకూయా సుఖాచీ సావలి या चित्रपटातलं ग दि माडगुळकर यांचं गीत. दत्ता डावलेकर यांच्या संगीत नियोजनामध्ये हे गीत सुमन कल्याणपूर यांनी गायलेलं आहे. पार्वती वेची बिल्वदळे शिवमूर्तीचे करीती चिंतन भावमुग्ध डोळे पार्वती वेची बिल्वदळे.